ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం, జూన్ నెల 1వ తేదీ, ఈరోజు సోమవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా గానలహరి ఏకచిత్రం ముఠా మేస్త్రి చిత్రం నుంచి పాటలు ఇంకా కొన్ని తెలుసుకోగలిసిన విషయములు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. చంపకూడదు ఎట్టి జంతువునైనను చంపవలయు లోక శత్రుగుణమును, తేలుకొండె కొట్టు తేలేమి చేయను విశ్వధాభిరామ వినురవేమ. అంటే తేలుకు కుట్టడం సహజ గుణం, దాని గుణం మారదు. అంత మాత్రాన జీవకారుణ్యాన్ని మర్చిపోయి దాన్ని చంపనవసరం లేదు. తేలుకు శత్రుగుణం పెంపొందించేది దాని కొండె మాత్రమే. తేలు మనకు కనిపించడమంటూ జరిగితే గమనించి దాని కొండెను మాత్రమే తుంచేస్తే ఆ తర్వాత ఆ తేలు ఏ మనిషికి అపకారం చేయలేదు కదా. ఈ భావనను మనుషులకు కూడా సమన్వయించుకోవచ్చు. ఒక మనిషి మనకు అపకారం చేసినప్పుడు ఆ వ్యక్తిని చంపడం కన్నా అతని దుర్గుణాన్ని మార్చగలిగితే ఆ తర్వాత అతని వల్ల ఎన్ని మంచి పనులు జరుగుతాయో ఊహాతీతం. ప్రతి విషయాన్ని కూడా అనుభవం సత్యంగా చెప్పాడు వేమన. అంటే ఇందుకు సంబంధించిన సంఘటన వేమన జీవితంలో జరిగి ఉండాలి. వేమన జ్యోతిష్యాన్ని కూడా వ్యతిరేకించాడు. గ్రహస్థితి ఉట్పట్టి నీస్థితి ఉంటే ఇక నువ్వెందుకు అన్నట్లు నీకొక వ్యక్తిత్వం లేదా అని ప్రశ్నించాడు వేమన. నమ్మకంతో బ్రతకడం ఆపినప్పుడు నీకు నమ్మకమైన బ్రతుకు ఉంటుంది అన్నాడు. ఇది శూన్యవాదంలో ఇదొక భాగం. మీరింతవరకు వేమన సూక్తి విన్నారు కదా. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి జాలి

దుబాయ్. రేపు ఉదయం 6 గంటలకు స్వరాజ్ దీపం లాంగ్లాండ్ మీదుగా రంగత్కై వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6:15 సహిద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 11:00 సహిద్ ద్వీపానికై వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికై వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:30 సహిద్ ద్వీపానికి వెళ్ళి తిరిగి మధ్యాహ్నం 3:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు మధ్యాహ్నం 2:30 సహిద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు గానలహరి ముఠామేస్త్రి ఏకచిత్రం ఇందులో నుంచి మీరు పాటలు వినబోతున్నారు. ఇది శ్రీ కామాక్షిదేవి కమల్ కంబైన్స్ వారి సమర్పణలో వచ్చిన చిత్రం. దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు రాజ్ కోటి. నిర్మాత కె శేఖర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి. అదేవిధంగా ఇందులో చిరంజీవి, రోజా జంటగా నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే యువతను ఉర్రూతులోగించాయి. ఇందులో భాగంగా ఇప్పుడు వినండి కార్యక్రమానికి ముందుగా ఈ పాట.

ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం. 2026 జూన్ 1. ఇది గత సంవత్సరాల్లో చరిత్ర యొక్క ఇతివృత్తం, ప్రాముఖ్యత మరియు ఎన్నో సూక్తులతో కలిసిన ప్రపంచ పాల దినోత్సవం. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. పాడి పరిశ్రమను గౌరవించడానికి, పాలను ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన ఆహారంగా గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఈ యొక్క దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ప్రపంచ కార్యక్రమం ఇది. ప్రపంచ ఆహారంగా పాల ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించడంలో సహాయపడటానికి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించి పాటిస్తుంది. పాల ప్రాముఖ్యత మరియు దానిపై అవగాహనను పెంపొందించడానికి, అలాగే మన సమాజంలో దాని భాగస్వామ్యాన్ని చాటి చెప్పడానికి ప్రపంచ పాల దినోత్సవం

హిందుత్వాన్ని పాటిస్తారు. ఆ సమయానికి చాలా దేశాలు ఇప్పటికే పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున జూన్ 1వ తేదీన ఎంపిక చేశారు. పాలు ఎంత ఆరోగ్యకరమైనవి, చౌకైనవి మరియు సులభంగా అందుబాటులో ఉంటాయనే దానిపై ప్రపంచవ్యాప్త చర్చను ప్రారంభించడమే ప్రపంచ పాల దినోత్సవం యొక్క లక్ష్యం. పాలు అనేవి క్షీరదాల క్షీరగ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే పోషకాలు, అధిక ఉండే ద్రవ ఆహారము. చిన్న క్షీరదారాలు మన ఆహారాన్ని జీర్ణం చేసుకోగలిగినంత వరకు పాలు వాటికి ప్రధాన పోషణ వనరులుగా ఉంటాయి. సాధారణంగా తక్కువగా తీసుకునే పోషకాలైన కాల్షియం, విటమిన్ డి మరియు పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. 250 మిల్లీలీటర్ల గ్లాస్ పాలు ఒక బిడ్డకు రోజువారీకి అవసరమయ్యే ప్రోటీన్లు 48%, అలాగే క్యాలరీల్లో 9% మరియు కాల్షియం, మ్యాగ్నీషియం, సెలీనియం, బి విటమిన్ల వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. దాని తర్వాత స్థానంలో వరుసగా అమెరికా, చైనా, పాకిస్తాన్ మరియు బ్రెజిల్ ఉన్నాయి. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. ఫిన్లాండ్, నెదర్లాండ్స్ మరియు స్వీడన్ వంటి కొన్ని దేశాలలో పాలు అత్యంత ప్రాచుర్యము పొందాయి. అయితే ఉత్తర కొరియా లేదా లైబీరియాలో పాలు అంతగా ప్రాచుర్యము పొందిన పానీయం మాత్రం కాదు. ఒక సాధారణ గ్లాస్ పాలు మీకు వీటిని అందించగలవు అంటే కాల్సియం శాతం సుమారు 29% ఉంటుంది, విటమిన్ డి శాతం సుమారు 25% ఉంటుంది, ఫాస్ఫరస్ శాతము సుమారు 23% ఉంటుంది, రైబోప్లివిన్ శాతము సుమారు 23% ఉంటుంది, విటమిన్ బి 12% సుమారు 15%, సుమారు 17% ప్రోటీన్ ఇందులో కలిగి ఉంటుంది. కాబట్టి ప్రపంచ పాల దినోత్సవం అనేది చరిత్ర క్రీస్తుపూర్వం 9000 నుండి 7000 మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా పాలను గమనించారు. నవీన శిలాయుగంలో క్షీరదాలను మచ్చిక చేసుకున్న తర్వాత మానవులు పోషణ కోసం పాలు తాగడం ప్రారంభించారు. అదేవిధంగా మంగోలియన్లు సుదీర్ఘ ప్రయాణాల కోసం ఎండబెట్టిన గుర్రపు పాలను ముద్దగా చేసి దానిని నీటితో కలిపి తిరిగి ద్రవరూపంలో దాన్ని మార్చుకునేవారు. 16వ శతాబ్దంలో అంటే ఐస్ క్రీమ్ కనుగొనబడింది. అదే దశకంలో ఆవిష్కరణతో పాటు మానవాళి చల్లని గ్లాసు పాలను మరింత మెరుగుపరిచే మార్గాన్ని కూడా కనుగొంది. ఇదే విధంగా పాలు వివిధ ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చాయి మరియు రైల్వేలు ఇంగ్లాండ్లోని గ్రామీణ వ్యవసాయ ప్రాంతాల నుండి నగరాలకు పాలను రవాణా చేయడానికి వీలు కల్పించాయి. 2001 జూన్ 1న పాల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమంగా మారింది. ఈ ప్రపంచవ్యాప్త వేడుకల మూలాలు ఐక్యరాజ్య సమితిలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి చెందిన FAO ప్రపంచవ్యాప్తంగా సామూహిక విధ్వంసక ఆయుధాలను గురించి సమన్వయం చేయడానికి మరియు ప్రచారం చేయడానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం పాల దినోత్సవాన్ని జూన్ 1వ తేదీన జరుపుకోవడం విశేషంగా మనము భావించాలి.

0: ఒంటరిగా.
1: స్వార్థం లేని ప్రేమకు, వెలకట్టలేని త్యాగానికి మారుపేరు తల్లిదండ్రులు. ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా మరియు గౌరవప్రదంగా జరుపుకుంటారు. పిల్లల పెంపకంలో, వారి వ్యక్తిత్వ వికాసంలో మరియు సమాజ శ్రేయస్సులో తల్లిదండ్రులు చేసే నిస్వార్థ త్యాగాలను, వారు అందించే అమూల్యమైన ప్రేమను అభినందిస్తూ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. కుటుంబం అనేది సమాజానికి ప్రాథమిక పునాది. ఒక బిడ్డను బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అమోఘమైనది. మారుతున్న ఆధునిక జీవన శైలిలో కుటుంబ బంధాలు నశిస్తున్న తరుణంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యతను మరియు వారి రక్షణ బాధ్యతను రాబోయే తరాలకు గుర్తు చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియచేయడానికి ఐక్యరాజ్య సమితి చేత ప్రత్యేకించబడిన అంతర్జాతీయ దినం. ఒక బిడ్డకు ప్రాణం పోయడం దగ్గర నుండి వారిని విద్యావంతులుగా చేసి సమాజంలో ఒక మంచి హోదాలో నిలబెట్టే వరకు తల్లిదండ్రులు పడే శ్రమను, మానసిక సంఘర్షణను ఈరోజు పౌర సమాజం స్మరించుకుంటుంది. ఇది కేవలం ఏదో ఒక దేశానికి లేదా సంస్కృతికి పరిమితమైనది కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తల్లిదండ్రుల అంకితభావానికి దక్కిన గౌరవం. పిల్లల సంరక్షణ, వారి మానసిక ఆరోగ్యం మరియు భద్రత కేవలం ఒక తల్లి లేదా తండ్రి బాధ్యత మాత్రమే కాదు, అది ఇద్దరూ కలిసి పంచుకోవలసిన ఉమ్మడి బాధ్యత అని ఈరోజు నొక్కి చెబుతుంది. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే శాంతియుతమైన మరియు ప్రగతిశీల సమాజాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవం యొక్క ద్వారా ప్రపంచ దేశాలకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ అంతర్జాతీయ దినోత్సవం యొక్క చరిత్ర, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఏర్పాటు వెనుక ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరమైన సుదీర్ఘమైన సామాజిక యోచన వాటి ఉంది. 1980 నాటి కాలం నుండి ఐక్యరాజ్య సమితి కుటుంబాల ప్రాధాన్యతపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో 1993 డిసెంబర్ 9 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ప్రతి ఏటా యొక్క దినాన్ని అంతర్జాతీయంగా జరుపుకోవడం వల్ల కూడా ప్రకటించింది. అయితే కేవలం కుటుంబ వ్యవస్థ మాత్రమే కాకుండా పిల్లల ఎదుగుదలలో కేంద్ర బిందువుగా ఉండే తల్లిదండ్రుల శ్రమను అభినందించాల్సిందిగా ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అధికారికంగా ప్రకటించారు.

0: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है। बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया। बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है। इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें।
1: మీరింతవరకు నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం ముఠా మేస్త్రీ చిత్రం నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి మరి. నమస్తే.